అసితర వల్ల ముందే బాహుదల్లాం దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో. ధన్యవాదాలు.